0: సగమధని
1: సగమగత
0: నిధగమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గతని ధని
0: గతని ధని
1: గతని ధని
0: కాలి